ప్రభయ మమయ ప్రభయ మమయ స్వర్గతే తేడువెర్రి మధు కిణం మలర్ మంజం నమకాగ అమ్మమ్మ ఆయిరం ఇన్బంద మయకత్తై.